జంజు వంశిని రాజే గాలాను దైను లాను దైన కృష్ణ లాను దైన జంజు వంశిన రాధికా లాను దైనా.